అనికటయాన్ని మనక మందులు పీటల బంద్ ముని సిరిపాదే బుధుర శ్రీదే సమంత కూతర జాగే కమనీయ.